దేవేంద్రే, ఆయన అంశుడిదే పుట్టినాయి అర్జునే. అర్జున నా మనసుద ధృతి ఏ తుండు పర్పే పరీక్ష మలి పెరగబోడాదు. బిరణవేషుడు ఇంద్రకీలకు పర్పే బత్తుది అర్జున లెత్తు పంపే అందయా ముందు వా ఏసా నిన్న సన్యాసిల అత్తు క్షత్రియల అత్తు ముందు నాటకనో అత్తు నిజనా బోడితనాత ముత్తురత్నద ఆభరణలు పురా పద్వయి బంగారు పురా ఉండు నినడ. అయితే ఒట్టుకు తొట్టెడు పగరి కైటొంజి బిరు సొంటొడొంజి తళువారు కత్తి ముందిన మాంత దీవందు ముందు లడాయి పేదాడిదిన అతు దేవేరిని ఒలితొందంత పెద్దాడిన ఇంచినది అర్థాపూజత్త అందు పంపేగే అపగా కన్ను పులాదు అర్జునే పంపే ఉదర్మే.

0: మామల్ల మై మీద రసినకులు పూరాదికులు నికులు దాగించబద్ద అడ్డపూరందులరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు ఎన్నగా ఆ ఋషునకులు ఒరియోరిన మోనె తువందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎరయర్ల దుమ్ముబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతెరువేరు
1: ఈతనేట కెలింజ బారుతో నుడిసుగిపు ఈ కార్యక్రమద సురుతెగ్గినికెనరు నడపాదు కొరనకులు నుడి భాస్కర్ రై కుక్కువల్లి సుగిపు తోన్సే పుష్కల్ కుమార్ పక్కవాదిడు మనోహర్ నలికే విదూషి రేష్మా నిర్మల్ నిత్త రెడ్డనేగ్గే ఎల్లెద తుళుప్రసారుడు.

ఉన్న క్రైస్తర ఒక్కటి తిన్నాడు. కడలు కడలు నమ్మ కడలు తుడునాడా సిరిగరి నమ్మ కడలు.